అవునా తమసంది పాని పాని బనేరా ఊడై తిన్సు పైసా అప్పాని బనేరా అమ్మ ఫేమస్ భాష పదనామే బనేరా అమ్మ ఫేమస్ భాష పదనామే బనేరా.